0: ఆర్టిస్ట్ ఆపం ఓకే ఇదే ఒకేసం నోకి చిత్తో
1: స్లిపరీ Thank you, IT, KPYU, the voice of the Basta Yaki tribe.